యథా సూచనపర కార్యక్రమం నమస్కార్ దేహరాదూన్ ఎఫ్ఎం 100.5 మెగాహర్ట్జ్ పర్ ఆకాశవాణి కా యే దేహరాదూన్ కేంద్ర హై సుబహ కే 9 బజే హై ఆయే సునతే హై సదాబహార్ ఫిల్మ్ సంగీత్

0: గా
1: ఆవు ఓయ్ జకన్ జిల్ వెంట ద హిల్ టు ఫచ్ అ బిల్ ఆఫ్ వాటర్ ఫచ్ అ బిల్ ఆఫ్ వాటర్ ఓయ్ జకన్ జిల్ వెంట అప్ ద హిల్
0: యు ఇడియట్.